మాలా భగవానికి, శ్రీ ఆనంద కంద భగవానికి, శ్రీ కౌసల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కైకేయి నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ జారో వయ్యనికి, హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సరియో మహారాణికి, జగద్గురుస్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసిదాస్జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన్ ధర్మకి, గో మాతాకి, భారత్ మాతాకి.

గుణవిభవేశ్వరయశీలాద్యనవధిక అతిశయ అసంఖ్య కళ్యాణ గుణకణం అప్రమేయ కృపారత్నాకరం భగవంతం శ్రీరామచంద్రం సరళమహం ప్రపద్య.